0: ఎడిటోరియల్ వాళ్ళకి నమస్తే ఆశ గాప్తికా దావపాతలకి ఎవరు థింగల్ లిసనర్ నా ప్రస్తానకి అస్సలాం అలైకుం. అస్సలాం అలైకుం.
1: వాలేకుం
0: సలాం. వాలేకుం సలాం. ఖురాక్ డేర్ తజీ సర్ డేర్ ఫర్ బిడా బిడా ఒక మాట లక జమా పజడ బచా కవి
1: బిల్కుల్
0: ఖైర్ హై తాయి ఖురాక్ మే సుక్ దకిం జినా ఉజాల ఖబర్ కి లతంబర్ నా వర్సరా మనా హై వర్సరా చోట ఆజ్ వహాం
1: భాయి ఆ మనా హై హోలిస్ కి దీజ దా సబా కోడ్ కి తయాయి.
0: అచ్చా ఆ సబా కోడ్ కి తయాయి స్కూల్ వాల్ కా మదరసే వాలా
1: నా టివిషన్ మే తకవి.
0: అచ్చా టివిషన్ కై తర్తంగి గాటి ఆ
1: బిల్కుల్ తర్తంగి
0: గాటి. అచ్చా తర్తంగి సుమరా వర్ కై కనా యో యో బచ్చి పసర్ మనే సూరి పే ఖోలి లక ఆజ్ కలా టివిషన్ అర్ తకి క్లాస్ ముతాబిక్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళకి లేదా ఫోర్త్ వాళ్ళ సరే.